0: ಸರಿಯಾದ ರೀತಿಯ ಬ್ರಷಿಂಗ್ ಟೆಕ್ನಿಕ್, ಸರಿಯಾದ ರೀತಿಯ ಬ್ರಷ್ ಮಲ್ಪನ ಒಂಜಿ ವಿಧಾನನೆ ಕೂಲಿ ಬೇಣಲ ಬರ್ಪು. ಸರಿಯಾದ ರೀತಿಯ ಬ್ರಷ್ ಮಲ್ತನ ಅಲ್ಪ ಆಹಾರ ಕಣ ಉಂತಿರ ಸಾಧ್ಯ, ಸರಿಯಾದ ರೀತಿಯ ಬ್ರಷ್ ಮಲ್ತನ ಆಹಾರ ಕಣ ಉಂತಿಜಿದಂಡ ಅಲ್ಪ ಬುರುಗುಕೇನ ಫರ್ಮೆಂಟೇಷನ್ ಆದ ಅದಲ ಆ ಕೂಲಿ ಒಟ್ಟಾಪಣ ಚಾನ್ಸ್ ಇಜ್ಜಿ, ಅದನ್ನ ನಿಜ್ಜಿ ಬಾಪುನಂಜಿನ ಸಾಧ್ಯತೆ ಇಜ್ಜಿ, ನೆತ್ತೇರು ಬರ್ಪುನಂಜಿನ ಸಾಧ್ಯತೆ ಇಜ್ಜಿ, ಅಂಚೆ ಆಯ್ದಿಂದ ವಾರಿತ ರೋಗ ಬರೆಯಲ್ಲದಲ್ಲ ಸಾಧ್ಯ.
1: ಕೆಲವರು ಬ್ರಷ್ ಮಲ್ತದ ಬ್ರಷ್ ನಾಯಿ ತುಚ್ಚಲಕ್ಕಾದ ಇಂದು ಈ ಒಂದು
0: ಸಾಮಾನ್ಯ ವಂಡ ಆಗ್ಲಿ ಬ್ರಷ್ ಮಲ್ಪುನೇಟ್ ಇಪ್ಪುಡು ತುಲೆ ಜನಕುಲು ಬುಕ್ಕೊಂಜಿ ಜನಕುಲು ದುರಭ್ಯಾಸ ಉಂಡು ಕಾಂಡ ಲಕ್ಕೀರ್ ಲಕ್ಕಿಬೆಟ್ಟಿಗೆ ಪೇಸ್ಟ್ ಮತ್ತೆ ಬ್ರಷ್ ಒಂಜಿ ಆತ ಪೇಸ್ಟ್ ಪಾಡಿಯರ್ ಒಂಜಿ ಗಂಟೆ ಆ ಬ್ರಷ್ ಪಾಡಿ ಪಾಡಿಯರ್ ಆಗ್ಲು ಬೈದೊಲೆ ಪಾಡಿಯರ್ ದೆಕ್ಕಿಯರ್ ಪೇಪರ್ ಓದಿರ ಅಪ್ಪ ಪೇಪರ್ ಓದ್ನ ದೆಕ್ಕುಜಿಯರ್ ಕುಲು ಒಂದು ಅಗ್ಗಿ ಬರೇನು ತಿರುಗು ಬೇರು ವಾಕಿಂಗ್ ಹೋಗ್ಲಿಕ್ಕೆ ಹೋಗ್ರಿ ಅಪ್ಪಲ ಅಗ್ಗಿ ಒಂದು ಹೋಗ್ರಿ ಕೂಲಿ ದೆಕ್ಕುಜಿಯರ್ ನನ್ನ ಪಾತ್ರ ಬೇರೆ ಅಪ್ಪಗಳ ಅಗ್ಗಿ ಬೇರು ಕೆಲವು ಪುಂಜನಗಳ ಅಭ್ಯಾಸ ಉಂಟು ಅಯ್ನ ಪಾಡೋದು ಅಡ್ಡಿಲ್ಲ ಗೋಣಬಹುದು ಅಡುಗೆ ಮಾಡ್ಬೋದು ನಾನೇ ವಂಡ ಐಟೇಜೇ ವಂಡ ಒಂಜಿ ಆ ವಸ್ತು ನಮ್ಮ ಒಂಜಿ ದುರ್ಗಂಧ ಇಪ್ಪುಡು ಇಡೀ ರಾತ್ರಿ ಒಂಜಿ ಫರ್ಮೆಂಟೇಷನ್ ಆಯ್ನ ಒಂಜಿ ರೋಗಾಣು ಇಪ್ಪ ಉಗ್ರ ರಟ್ಟುಂಡು ನಮ್ಮ ಅಡುಗೆ ಮಾಡ್ಬೇಕು ರಟ್ಟುಂಡು ಪಾತ್ರನಾಗ ರಟ್ಟುಂಡು ಪೇಪರ್ ಓದ್ನಾಗ ಒಂಜಿ ಅಸಹ್ಯ ಅವು ಜನಪ್ರಿಯದಾನೆ ಕೆಲವು ದುರಭ್ಯಾಸ ಉಂಟು ಪೂರ್ಣಗಳು ಎರಡನ್ನ ಪಾತ್ರ ಒಂದು ಅಂತಂಡು ಬುಕ್ ಆಯ್ನ ಬಾಳ್ದಿ ಒಂದು ಪಾತ್ರ ಉಂಟು ಈ ರೀತಿ ಸರಿಯಾದ ರೀತಿ ಬ್ರಷ್ ಮಲ್ತನ ಈ ಪಲ್ಲೆ ನಾಯಿ ತುಚ್ಚಿ ಲೆಕ್ಕ ತಂಚಿ ಆಪುಚಿ ಒಂದು ನಾಯಿ ತುಚ್ಚಿ ತಗಲೆ ತುಚ್ಚಿ ಹಾಕಿ ಅಕ್ಕಿನ ಅಗ್ಗಿ ಅಗ್ಗಿ ಅಗ್ಗಿದ್ದು ಅಯ್ನ ಪೂರ ಹಾಳು ಮಂತು ಬಿಡ್ತು ಅವ್ನು ದುರಭ್ಯಾಸ ಐದು ನಿಮಿಷ ಬ್ರಷ್ ಮಲ್ತನಲ್ಲೇ ಅವು ಬೇಸಿಂದ ಅಲ್ಪ ನನಗೆ ಕರೆಕ್ಟ್ ಉಂತಲೇ ಸರಿಯಾದ ರೀತಿ ಮಿತ್ತು ತಿರ್ತು ವರ್ಟಿಕಲ್ ಬ್ರಷಿಂಗ್ ಮಾಡ್ತಾರೆ ಮಿತ್ತು ತಿರ್ತು ಬ್ರಷ್ ಮಾಡ್ತಾರೆ ಹೊರಿಸಾಂಟಲ್ ಬ್ರಷಿಂಗ್ ಅಂತ ವರ್ಟಿಕಲ್ ಬ್ರಷಿಂಗ್ ಮಾಡ್ತದ ಸೈಡ್ಗೆ ಅಂಚಿ ಇಂಚಿ ಉಳಾಯ್ದ ಬುಡಕ್ಕೆ ನಾಲಗೆದ ಪೂರ ಸೈಡ್ ಐನು ಪತ್ತು ನಿಮಿಷ ಬ್ರಷ್ ಮಲ್ತನ ಇನ್ನ ಬ್ರಷಿಂಗ್ ಟೆಕ್ನಿಕ್ ಬ್ರಷಿಂಗ್ ವಿಧಾನ ಮುಗಿಪುಡು ಅವತ್ತಂದೆ ಇಂಚಿನ ಒಂಜಿ ಕೆಲಸ ಮಲ್ತೊಂದು ಮಂಡೆ ಹೋಲ ಬಾಯಿಡ್ ಬ್ರಷ್ ಮಲ್ತೊಂದು ಅಂಚಿ ಇಂಚಿ ಪೋಂಡ ಅರ್ಧ ಗಂಟೆ ಹತ್ತು ಒಂಜಿ ಗಂಟೆ ಬ್ರಷ್ ಮಲ್ತನಲ್ಲ ಬಾಯಿ ಕ್ಲೀನ್ ಆಪುಚಿ ಅಂಚಾದಿಪ್ಪಣ ಆ ರೀತಿಯ ಬ್ರಷ್ ಮಲ್ಪನೆಟ್ಟು ಮಾತ್ರ ಆ ಬ್ರಷ್ ಹಾಳಾದ
1: ಬೊಕ್ಕಲ ಒಂಜಿ ಇಂಚಿನಾಗೈತೆ ನಮ್ಮ ಕೆಲವು ಜೋಕಲ್ ರತ್ತು ಒಂದು ತೆಟ್ಟು ಕೂಲಿ ಬರ್ಪು ಈ ತೆಟ್ಟು ಕೂಲಿನ ತಡೆಪುಲ್ ಅಂಚ ಅದನ್ನ ಅದಕ್ಕೆ ಜೀಪ ತಿನ್ಪು ನಡೆದಾದ ಅದನ್ನ ಪರಿಣಾಮ
0: ಉಂಟು ಚೆಟ್ಟು ಕೂಲಿಗೆ ಸುಮಾರು ಜೋಕ್ಲೆಗೆ ಚೆಟ್ಟು ಕೂಲಿ ಅವಳು ಎದುರು ಜಾಸ್ತಿ ಬರ್ಪು ಹೆಚ್ಚಾದ ವಂಡ ಬಾಟಲ್ ಫೀಡಿಂಗ್ ಅಂತ ಮನ್ಪೇರಿ ಎದೆ ಹಾಲು ಕುರ್ನೇದು ಬುಕ್ ಒಂದು ಸಮಯದ ಬುಕ್ ಅಲ್ಲ ಈ ಜೋಕ್ಲೇಗೆ ಅಕ್ಕಲೆ ಮಣಿಪಾನ ಕುಳೇರ ಬಾಟ್ಲ್ ಫೀಟಿಂಗ್ ಮಾಡ್ತಾರೆ ಕೊಂಚ ಆತ ಸಕ್ಕರೆ ಮಾಡ್ಬೇಕು ಸ್ವೀಟ್ ಜೋಕ್ಲೇನ ಮಣಿಪಾನ ಕುಳೇರ ಬೋದ ಆಯ್ನಾತ ಜೋಕ್ಲೆಗೆ ಏತ್ ಜಾಸ್ತಿ ಸಮಯ ಎದೆ ಎದೆ ಹಾಲು ಅಪ್ಪನೇ ಪೇರು ಕೊರ್ನೆಡ್ ಬಾಟ್ಲ್ ಫೀಡಿಂಗ್ ಆಯ್ನಾತ ಅವಾಯ್ಡ್ ಮಾಡ್ತಾನೆಡ್ ಒಂದು ವೇಳೆ ಕೊರ್ನಲ್ಲ ಒಂತ ಕೊರತು ಕೊರ್ದು ಬಾಯಿ ಕ್ಲೀನ್ ಮಾಡ್ತದೆ ಬಾಯಿ ಅಂತ ಬಿಡೋಳು ಎಪ್ಪರ್ಲು ದಾನೇ ಹೋಗ್ಬೇರು ಉಂಡ ಬಾಯ್ಡ್ ಪಾಡ್ದು ಬಿಡ್ಪೇರು ಬಾಳೆ ಜಿತೋಂದು ಆಯ್ನ ಬಾಯ್ಡ್ ಪಾಡೋ ಅಂದ ಎಪ್ಪು ನಿದ್ರೆಡ್ಲ ಬಾಯ್ಡ್ ಎಪ್ಪು ಅಪ್ಪ ಅದಾನೆ ಅಪ್ಪು ಕಂಟಿನ್ಯೂಸ್ ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ ವಿತ್ ಟೀತ್ ಈ ಶುಗರ್ ಚೀಪೆದ ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ ಇಪ್ಪುನಾಗ ಅವು ಅಲ್ಪನೆ ಯಾನೆ ಎಕಡೆ ಪಲ್ನೆ ಕೊನೆ ಅವು ಫರ್ಮೆಂಟೇಷನ್ ಆದ ಈ ಕೂಲಿ ವೀಕ್ ಅವನ್ಕೋಪು ಸ್ವೀಟ್ ಕಂಟಿನ್ಯೂಸ್ ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ ಇತ್ತಂಡ ಅವು ಉಂದಾಪು ಅಂಚಿನ ಬುಕ್ಕ ಈ ಜೋಕ್ಲೆಗೆ ಅವಳೈತೆ ಶಾಲೆಯಲ್ಲಿಡೆ ಜಾಸ್ತಿ ಹೊರ ಇಲ್ಲಲ್ಲಿ ಕೊಡ್ತೀನಿಲ್ಲ ಶಾಲೆ ಮಕ್ಕಳ ಹುಟ್ಟು ಹಬ್ಬ ಅವು ಒಂದೊಂದು ಪಣ್ಣು ದಿನಕ್ಕೊಂದು ದಿನ ಚಾಕ್ಲೇಟ್ ಕೊರ್ಪುಣ ಅಂಚಿನ ಒಂದು ಅಭ್ಯಾಸದ್ದಾದ ಜಾಸ್ತಿ ಜೋಕ್ಲೆಗೆ ಈ ಸ್ವೀಟ್ ತಿನ್ಪುಣ ಅಭ್ಯಾಸ ಜಾಸ್ತಿ ಏನೈತಾದ ಅವು ಜಾಸ್ತಿ ತೊಂದರೆ ಹಾಕೋಣ ಆ ರೀತಿದ ಒಂಜಿ ತೊಂದರೆ ಇದ್ದಾದ ಎಲ್ಲ ಜೋಕ್ಲೆಗೆ ಚೆಟ್ಟು ಕೂಲಿದ ಒಂದು ಸಮಸ್ಯೆ ಜಾಸ್ತಿ ಬರ್ಕೊಂಡು ಚಿಟ್ಟು ಕುಲದ ಸಮಸ್ಯೆ ಎಲ್ಲ ಜೋಕ್ಲೆ ಜಾಸ್ತಿ ಬುಕ್ಕಲಂಜಿ ಮಾಡ ಡೆಸಿಡಿಯಸ್ ಟೂತ್ ಹಾಲು ಹಲ್ಲು ಪರ್ಮನೆಂಟ್ ಟೀತ್ ದಾತ್ ಶಾಶ್ವತ ಕೂಲಿ ಉಂಡತ್ತೆ ಐತಾತದಲ್ಲ ಸ್ಟ್ರಾಂಗ್ ಅತ್ ಗಟ್ಟಿ ಅತ್ ಬೇಗ ಈ ಸ್ವೀಟ ಇಂಚಿನ ತಿಂದನ್ನ ಬೇಗ ಹಾನಿ ಆಪು ಆಂಡ ಐದು ಬುಕ್ ಅವು ಕೂದು ಬರ್ಪಣ ಕೂಲಿ ನಮ್ಮ ಆಯ್ನ ಜಾಗ್ರತೆ ಆಗ ಏತ ಜಾಗ್ರತೆ ಮಾಡ್ತಂಡ್ರೆ ಆತ ಬುಕ್ಕ ಬರ್ಪು ಆ ಕೂಲಿ ಚೆಟ್ ಕೂಲಿ ಆಡಲ್ಲ ಒಂದು ಯಾವ ವರ್ಷನಾಗ ತಾಳ್ದು ಹೋಗ್ಬೋದು ತಾಳ್ದು ಹೋದು ಭತ್ತನ ಕೂಲಿ ಜಾಗ್ರತೆ ಮಾಡ್ಬೋದು ಇನ್ನು ಇಂಚ ಜಾಗ್ರತೆ ಮಾಡ್ಬೋದು ಚೆಟ್ಟಿ ಕೂಲಿ ಆನಂದ ಲೆಕ್ಕ ಏನೇನು ಪಲ್ಲೆಗಣೆ ಬಾಟ್ಲ್ ಫೀಲ್ಡಿಂಗ್ ಬುಕ್ಕ ಈ ಚಾಕ್ಲೇಟ್ ಕಂಟಿನ್ಯೂಸ್ ಚಾಕ್ಲೇಟ್ ಅವಳ ಈ ಅಂಟು ಚಾಕ್ಲೇಟ್ ಕೊರ್ಪಣೆ ಅವಾಯ್ಡ್ ಮಾಡ್ತಂಡ ಹುಡ್ದು ಬಂಡ ಖಂಡಿತ ಅದಾವ ತೊಂದರೆ ಬರ್ಪಿ
1: ಈ ಬಾಲೆಲೆಗೆ ಮಿರೆಪೇರೆ ಅಪ್ಪ ಕೊರಡು ಕಂಪನಿ ಒಂದು ಕೆಬಿ ಪಾತ್ರ ಅಲ್ಲ ನಮ್ಮ ಅಪ್ಪ ಅಲ್ಲು ಅಯ್ನ ಪಾಲನೆ ಮನ್ಪರಿಂದು ಎನ್ನಿಗ ಡಾಕ್ಟ್ರೆ ಬುಕ್ಕ ಎಂಜಿನ ಮನಗಿ ಕೂಲಿದ ಒಟ್ಟು ಆರೋಗ್ಯ ಕಾತಂದ್ರೆ ನಮ್ಮ ದಿನನಿತ್ಯ ಅವ ಕೂಲಿ ಬ್ರಷ್ ಮಲ್ಪನ ಒಂದು ಸರಿಯಾದ ವಿಧಾನ ಬೋರ್ಡ್ ಪಂಡರು ಅಮಸರು ಕೂಲಿ ದೆಕ್ಕುನ ಕೆಲವರು ಮೌನ ಮಾತ್ರ ದೆಕ್ಕುನ ಬಂದ್ರೆ ಕೂಲಿ ದೆಕ್ಕು ಬೇತ ಹೆಂಚಿನ ಪನ ಇಷ್ಟಪಡ್ತಾರೆ ನಮ್ಮ
0: ಒಂದು ಪೂರ ಪ್ರಿವೆನ್ಷನ್ ಆಯ್ನ ಜಾಗ್ರತೆ ಮಲ್ಪೋದು ಎಲ್ಲ ಜೋಕ್ಲೆಗೆ ಅಪ್ಪಮ್ಮ ಹೆಂಚೆ ಜಾಗ್ರತೆ ಮಾಡ್ಕೊಡು ಮಂಡ ಕೂಲಿ ಹುಟ್ಟಿಯರ ದುಂಬೆ ಆಯ್ನಾತ್ ಸತ್ವಯುತವಾದ ಆಹಾರ ಯಾನೆ ಕಡೆ ಎದೆ ಹಾಲು ದಯಗೂಡ ಮಂಡ ಎದೆ ಹಾಲು ಒಂದು ಸಮತೋಲಿತ ಆಹಾರ ಐಟ್ ಮಾತಾ ರೀತಿದ ಒಂಜಿ ಅಂಶ ಕಬ್ಬಿಣದ ಅಂಶ ಆಗಲಿ ಕ್ಯಾಲ್ಸಿಯಂ ಒಂಜಿ ಯುಕ್ತ ಮಿನರಲ್ಸ್ ಅವು ಇಪ್ಪಡು ಸಮ ಪ್ರಮಾಣ ಉಂಡು అంచి ఆయన జాస్తి సేవిస్తాడు కూలికి పోటినంత అంచిన కాల్సియంలా యథేచ్ఛ వర్తికుడు నమ్మ బాకీ ఆర్టిఫిషియల్ అది కొరుకునేది అదా ఇది జాస్తి తిక్కుడు అవ్వతనే బుక్కల కాల్షియం సప్లిమెంట్ తిక్కుడు కాల్షియం టాబ్లెట్ తిక్కుడు అవి వెళ్ళే ప్రయాడే పండు కూలీ బరియర్ దుంబే పర్మనెంట్ కూలీ బరియర్ దుంబే ఆయన కొరండ అవి జాస్తి ఆయన పోయితోడు అబ్జార్బ్ అవు కూలి బత్తి బుక్క నమ్మ ఈ కాల్షియం టాబ్లెట్ కొరండ అత పరిణామం ఆపచ్చు ఎలుకు బుర అవుతుంది నమ్మ కాయకారద ఎలుపుర గట్టి ఆపనతుందే కూలికి సరి అయిన కాల్షియం తిక్కూడదండ ఎల్లే ప్రయాడు ఆయన తెహెచ్చ సమప్రమాణ కాల్షియం యుక్తం ఆహార కొరండ అక్కడ కూలి గట్టి అదిపడుతుంది డీకాల్సిఫికేషన్ ఆపడం కూడా కమ్మి అవ్వదు ఎనామల్ హైపోప్లేసియా అంచిన పూర కెలవు రోగులు ఉల్ల పండు కాల్షియం కమ్మి అన్నగా కాల్షియం కొరతేడు కూలి వీక్ అవ్వడం కూలీద ఎనామల్ ఉంటే టొప్పి లక్కదు ఉప్పుడంచిన కెలవు సీకుల్లో ఉల్ల నాతు వీక్ ఇప్పుడు నమ్మ కాల్షియం ఏత జాస్తి తిందా ఎల్లే ప్రయాడు నమ్మ జాస్తి తిన్నట్టు దాని తొందర ఇచ్చి నమ్మ దేహం ఏత కాల్షియం కూడా అతే పోయితుండు అవతల మెడిసిన్ అవుతావు సప్లిమెంట్ ఇది గొప్పంతే కబ్బిణద అంశాల కాల్షియం అంశ పూర సప్లిమెంట్ నమ్మ దేహ పూరకమైన అవు నాకు దేహ ఏత కూడా అదే పోయితుండు అంచ అవు జాస్తి ఏత నమ్మ దేతుండ ఆత నమ్మ కూలి ఈ దంత భక్తి ఆయన అతి స్ట్రాంగ్ అప్పుడు ఓ పొర్లుద దంత భక్తి ఇద్దరు నమ్మ మోనెగల లుక్ వరకు సరియాద ఆహార తినేర్లాపడు నమ్మ స్పీచ్ నా పాత్ర శుద్ధ అయిపోయింది టోటల్ కూలి సరిచ్చింద బాయి సరిచ్చిందన్న వ్యక్తిత్వనే ఉంటే కుంటితాం
1: బహుశా ఇరిన పాత్రకేనగా కూలి శుద్ధ ఎత్తున్న పాత్రల శుద్ధ ఉప్పుడు పనిపన తెరదు వరకు డాక్టర్ అఖేరి గురించి ప్రశ్న దాదవన్న నమ్మ కూలి తాళందు ఉప్పు నంచినట్లు ప్రాయ దక్కులు ఈ కూలి దెబ్బకి దాద విశేష గమన కొరవు
0: ప్రాయ దక్కలు పంట కంప్లీట్ కూలి పోయిన
1: అజిపూర్ సొడ్డు మిత్తు దక్కులు కూలి తాళందు ఉప్పినట్లు
0: సామాన్య అజిపూర్ సొడ్డు బుక్క అవు వయస్సు సమస్య
1: కూలి ఇచ్చిండల నిజిన్ ఆయన దిక్కున ఈ బకెట్ దాల పనులు
0: అయితే కంప్లీట్ కూలి పోదిత్తుండాల కూలి నిజ్జిన సామాన్యవాదు సాల్ట్ వాటర్ పండ ఉప్పు నీడు దిక్కుండ యావును సరియాదు మసాజ్ మంత్ర దగ్గర దిక్కుండ ఒక బాయిద నాలైడి అగ్రన్ క్లీనర్ దిత్తుందండ యావును ఇక టంగ్ క్లీనర్ ఎడ్డైన వస్తువులు దిక్కున అవతన హల్లి నమ్మ ఈ సొప్పు ఆ నారడి గీరుండాల అవు పోకుండు ఆ నారడి ఇప్పుడు ద్రవ నాలుగై తాగండి అవి కలర్ ఉండదు నమ్మ అగ్రౌండ్ అది క్లీన్ అది పోకుండు అయ్యే రీతిని బ్రష్ మలపడి బుక్క అక్కడ శారీరకవాదు సద్దుడాదు లేరు అక్కడికి నల్ల ఉంచి సెట్ మలుతుండ అక్కడ అగ్గినంచిన సామర్థ్యం ఎత్తుండ బుక్క రిజ్జింది అని పేరు ఆ కూలి పోయిన దుక్క రిజ్జింది ఆ బాగా గట్టి ఎత్తుందండ కంప్లీట్ డెంచర్ పూర్ణ ప్రమాణత కూలిద సెట్ కొరియ రాపడం అక్కడికి అవి ఏత పొరులు మలపరాపడమండ దుమ్ముద కూలిదల్లే కూనే అక్కడికి మలుతుంది 90% మొదలైంది 100% యాన పంపించింది ఏమండ న్యాచురల్ ఇస్ న్యాచురల్ ఆర్టిఫిషియల్ ఇస్ ఆర్టిఫిషియల్ అండ సరియాద అభ్యాసం అవుతుంది ఆ కూలిద సెట్ కూర్ర అక్కడ ముఖత అక్కడ కొంచెం 10 కమ్మి అయ్యలేక తోచు ఆ ముఖ
1: భావండి మాహితి కురుడు డాక్టర్ దాని కృతక కూలి ఇత్తనట్లు వారి తిడి తువందు
0: కృతక కూలి ఇత్తనాకలే ఆయన ఈ సంపూర్ణ పూర్ణ ప్రమాణ సెట్ ఉన్న ఫుల్ సెట్ ఉందండ అవు దీపం దెప్ప నుంచిన ఇడెడెక్క కూలి చెప్పుడు ఫిక్స్ మలపేరు లాపం దెప్పం లేక అడేకి ఫిక్స్ మలపన కూలి ఇస్తుందట నమ్మ సామాన్య ఏపల కూలి దెక్కు ఉంచా అంచనే దెక్కున్నాను అంచ పూర్ణ ప్రమాద సెట్ ఉందండ ఐక ధనాలు పొడవండి ఆ కూలి సెట్ దెత్తుది అడేకి బ్రష్ క్లీన్ మలుతుంది దెక్కుది ఐక ఐక బేదబెద్ద వస్తువులు దిక్కుంది ఎప్పుడు సామాన్య నమ్మ సోపుడు దిక్కులేను ఆయన పేస్టెడ్ దిక్కున్నాను సెట్ నేపల పేస్టెడ్ దిక్కుంది సోపుడు దిక్కదు కొంచెం కరడి గడి నీటి పాడదీదు అయిన దిక్కుండా ఒక నిజ్జిన ఉప్పుడు కూడా దిక్కదు దిక్కదు సరే ఇవ్వాలి మౌత్ వాషన్ తిక్కుండు నిజ్జి ఉప్పు సాల్ట్ వాటర్ ఉప్పులో మంపలి అతను మౌత్ వాషన్లో తిక్కుండు అంగడి ఆయన నీరు నీరు మర్దని ఇందులో అర్ధ గ్లోటర్ నీరు పాడు మిక్స్ మాత్రం ఇట్లా బాయి ముగ్గులుతుండ బాయి దుర్వాసన వెళ్ళపోకుండు ఫ్రెష్ ఆపం నిజ్జిద అందులో సరి ఆపం
1: డాక్టర్ ఈతంట ఈ కూలిద ఆరోగ్యం ఇంచ కాతునులి పంపిన విషయాల బాగా మస్తు మాహితిని కొరియారు ఇరగ సొల్మెల్లు.